నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, శుక్లపక్షం ద్వాదశి, జూలై నెల 26వ తేదీ, ఈరోజు ఆదివారం.

కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. ఒక మంచి పుస్తకం 100 మంది మిత్రులతో సమానం, కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అన్నాడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంబీ రాణి లక్ష్మి రేపు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్కై మాయబందర్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు డిగ్లీపూర్లో బయలుదేరి మాయబందర్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ సెంటినల్ రేపు ఉదయం 7 గంటలకు కార్ నికోబార్కై లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కార్ నికోబార్లో బయలుదేరి లిటిల్ అండమాన్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బంబూక రేపు ఉదయం 6 గంటలకు రంగత్కై స్వరాజ్దీప్ మరియు లాంగేలన్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంగత్లో బయలుదేరి లాంగేలన్ మరియు స్వరాజ్దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ హెడ్బే రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కై శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ రాణిచంగ రేపు ఉదయం 6:15కు స్వరాజ్దీప్కై శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ నార్త్ ప్యాసేజ్ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కై శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్దీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కే వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ బారాటంగ్ రేపు మధ్యాహ్నం 2:30కు షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 4:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు సాయంత్రం 5 గంటలకు స్వరాజ్దీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30కు స్వరాజ్దీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నేటి విశేషం. నేడు కార్గిల్ విజయ దినోత్సవం, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కార్గిల్ విజయ దివస్ ప్రతి ఏటా జూలై 26న జరుపుకుంటారు. 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత సైన్యం సాధించిన చారిత్రక విజయం మరియు వీర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. నేటికి 27వ కార్గిల్ విజయ దినవస్తును జరుపుకుంటున్న సందర్భంగా ఆపరేషన్ విజయ్ విజయాన్ని సాధించి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన సైనికులకు నివాళులర్పిస్తుంది. కార్గిల్ విజయ్ దివస్ కేవలం సైనిక విజయాన్ని నిర్వహించుకునే వేడుక మాత్రమే కాదు, ఇది భారత సాయుధ దళాల అంకుటిత స్ఫూర్తిని చాటి చెబుతూ ధైర్యం, దేశభక్తి, జాతీయ ఐక్యత వంటి విలువలను గుర్తు చేస్తుంది. కార్గిల్ యుద్ధం భారతదేశ సైనిక చరిత్రలో అత్యంత విశేషమైన ఘట్టాలలో ఒకటిగా నిలిచిపోయింది. 1999 కాలంలో వేసవిలో దేశంలో చాలా ప్రాంతాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నప్పటికీ లద్దాఖ్లో మాత్రం కార్గిల్ యొక్క మంచులతో కప్పబడిన ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భీకర యుద్ధాలు జరిగాయి. కార్గిల్ విజయం అసంఖ్యాక అసాధారణమైన ధైర్య సాహసాల మీద నిర్మించబడింది. తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రతి శిఖరం భారతీయుల సైనికుల సంకల్పాన్ని, త్యాగాన్ని ప్రతిబింబించింది. సైనికుల వీరత్వానికి భారతదేశపు అత్యున్నత పురస్కారాలతో గుర్తింపు లభించింది. మునుపటిలాగే శక్తివంతంగా నిలిచింది. సంఘర్షణ జరిగి 27 సంవత్సరాల తర్వాత కూడా కార్గిల్ వారసత్వం మునుపటిలాగే శక్తివంతంగా నిలిచి ఉంది. భారతదేశ సార్వభౌమాధికారం రాజీ పడలేదని, దాని సైనికుల ధైర్యం దేశానికి స్మరిస్తూనే ఉందని, ఆ విజయం ఒక శాశ్వతమైన జ్ఞాపికగా చరిత్రలో నిలుస్తుంది.

0: HIV AIDS से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 kilometer per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
2: Piramun tarvata karyakramaniki tirigi swagatham. Karyakramalo bhaganga ippudu oka lagunatika vindam. కథ అడ్డం తిరిగింది.
3: రాంబాబు, ఇగో రాంబాబు,
4: రాంబాబు నిన్నే
3: నన్న
4: నిన్నే
3: మీకు నా పేరు ఎలా తెలుసండి?
4: నీ పేరే కాదు, నీ ఊరే కాదు, నీ తండ్రి ఎవరో, నీ తల్లెవరో, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావో అన్నీ నాకు తెలుసు.
3: నేను ఎందుకు వచ్చానో కూడా మీకు తెలుసా? చెప్పండి.
4: సినిమాల్లో వేషాలేసి హీరో అయిపోదామని వచ్చావు.
3: ఏమిటి, మీకు జ్యోతిష్యం కూడా వచ్చా?
4: ఒక జ్యోతిష్యమే కాదు, పామిస్ట్రీ మొదలు జామెట్రీ వరకు, ఫోటోగ్రఫీ నుంచి ప్రొడక్షన్ వరకు, స్క్రీన్ ప్లే నుంచి డైరెక్షన్ వరకు అన్ని శాఖల్లో అనుభవాన్ని సంపాదించాను.
3: ఇంత అనుభవం ఉంది కదా, స్వయంగా ఓ సినిమాని మీరేందుకు తీయలేదండి?
4: గోల్డెన్ వర్డ్ పలికా బాలక, గోల్డెన్ వర్డ్. ఇంతవరకు ఈ సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరూ ఈ మాట అనలేదు.

0: బాలవాకు బ్రహ్మవాకు అన్నారు పెద్దలు.
1: మీ మాటలు విన్నాక అలా అనిపించిందండి అన్నాను. నేను ఇక్కడికి వచ్చినట్టు అసలు మీరు ఎలా కనిపెట్టారు?
0: దో బాలగా, నువ్వు మద్రాసు వచ్చినట్టు నేను ఎలా కనుక్కున్నానో నీకు చెప్పలేదు కదా.
1: చెప్పలేదండి.
0: అయితే చెప్తాను విను. ఇదిగో, నువ్వు మీ ఇంటి నుంచి చెప్పా చేయకుండా పారిపోయి వచ్చిన తర్వాత మీ అమ్మ దిగులు పడి మంచం పట్టిందట.
1: ఎవరన్నారండి?
0: మీ నాన్న నువ్వు ఎక్కడున్నా వెంటనే రమ్మని ఈ పేపర్లో ప్రకటన చేశారు. ఇదిగో నీ ఫోటో కూడా వేశారు. నేను అక్కడి నుంచొని నిన్ను లాంగ్ క్లోజప్లో చూస్తూ ఆ తర్వాత పేపర్ని క్లోజప్లో చూశాను. మళ్ళీ తలెత్తి లాంగ్ షార్ట్ క్లోజప్లో చూశాను. మళ్ళీ ఫుల్ క్లోజప్లో పేపర్లోని నీ ఫోటోని చూశాను. ఇక నేను వెంటనే పోల్చేశాను. ఇక నేను ట్రాలీ షాట్లో నీ దగ్గరికి వచ్చేశాను. నీ ఫేస్ని ఫుల్ క్లోజప్లో చూశాను. పేపర్లో ఉన్న ఫోటో నీదేనని డిసైడ్ చేసేసాను.
1: భలే బాగా కనిపెట్టారే.
0: కనిపెట్టారంటే కనిపెట్టనా బాలకా? నువ్వు వెంటనే మీ ఊరు వెళ్ళిపో.
1: మా ఊరు వెళ్తే నన్ను మళ్ళీ మద్రాసు రానివ్వరండి.
0: మరి మీ అమ్మగారు నీ మీద ప్రేమతో దిగులు పడి మంచం పట్టిందని రాశారుగా.
1: నేను బాగానే ఉన్నట్టు ఉత్తరం రాస్తానులేండి.
0: ఉత్తరం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళడమే మంచిది.
1: అయితే మీరు కూడా నాతో పాటు రావాలి.
0: నేనెందుకు? వై?
1: మా నాన్నకి మా అమ్మకి మీరు నచ్చజెప్పి వాళ్ళని సినిమా తీయడానికి ఒప్పించాలి. మనమే సొంతంగా సినిమా తీసేద్దామండి.
0: సొంతంగానా?
1: అవునండి, నేను హీరోని, మీరు డైరెక్టరు.
0: మరి డబ్బు, మనీ? మనీ
1: మా నాన్నే ప్రొడ్యూసరు.
0: మీ నాన్న దగ్గర బాగా డబ్బుందా?
1: ఉందండి, డబ్బు మూలన పడి మూలుగుతుంది.
0: మీ నాన్న ఏం చేస్తారు?
1: జపాన్కి ఇనపరా ఎక్స్పోర్ట్ చేస్తారు. లక్షలకి లక్షలు డబ్బు సంపాదించారండి.
0: నువ్వు అడిగితే సినిమా తీయడానికి డబ్బు పెట్టుబడి పెడతారా?
1: పెడతారు. కాస్త మీరు నచ్చ చెప్పాలి.
0: ఏమని?
1: సినిమా తీస్తే బాగా లాభాలు వస్తాయని, పేరు ప్రఖ్యాతులు వస్తాయని గట్టిగా చెప్పాలి. చెప్పి బాగా నమ్మకం కలిగించాలి.
0: కాస్త గట్టిగా ఏమిటి? పూర్తి గట్టిగా చెప్తాను. అయితే వెంటనే చెలో చిట్టి వలస. రేపు ఈవినింగ్ మెయిల్లో గోయింగ్, ఎల్లుండి మార్నింగ్ కల్లా చిట్టి వలసలో దిగింగ్.
1: ఎలా పోతామండి?
0: ఇదిగో బాలక, ఈ మార్నింగే మెయిల్కి అడ్వాన్స్గా 2 ఫస్ట్ క్లాస్ టికెట్స్ బుక్ చేసేయి.
1: నా దగ్గర టికెట్లే డబ్బులు లేవు సార్.
0: నా దగ్గర మాత్రం ఉన్నాయా? 3 రోజులైంది అన్నం ముట్టి, టిఫిన్ టీలతోనే కాలం గడిపేస్తున్నాను.
1: అయ్యో పాపం, అలాగే సార్.
0: బాలక, నువ్వు ఆ పని చేయి.
1: ఏమిటి?
0: నీ చేతి గడియారం అమ్మేయి.
1: అమ్మో, గడియారం అమ్మేయాలా?
0: ఓ బాలక, అమ్మేయి, చిట్టు వలసకి టికెట్స్ బుక్ చేసేయి. అవును. ఒరే బాలక, ముందు కాఫీ తాగుదాం రా.
1: నాకు కాఫీ అలవాటు లేదండి.
0: కాఫీ అలవాటు లేదా?
1: నిజంగా లేదండి.
0: వెరీ గుడ్, నీకు హీరో అయ్యే సకల సద్గుణాలు ఉన్నాయి. 100కి 100 పాలు నువ్వు హీరో అయి తీరుతావు. 100 చిత్రాల్లో నటిస్తావు. సొంత స్టూడియో నిర్మిస్తావు. ముందు పద, ముందు కాఫీ తాగుదాం రా.
1: నేను కాఫీ తాగనని దేవుని మీద ఒట్టేసుకున్నానండి.
0: నువ్వు కాఫీ తాగకుంటే తాగుపోయావు నాయన, నాకు తోడురా.
2: రాంబాబు, ఓరి సీతారాంబాబు, ఆగరా బాబు, ఆగు. నేను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. నువ్వు ఎల్లమాకరయ్యా. అమ్మయ్యా, ఇప్పటికి నిన్ను చూసేసరికి పోయిన పేనం లేచి వచ్చినది.
1: నువ్వెప్పుడు వచ్చావు నాన్న?
2: ఇవాళ పొద్దునే వచ్చాను రా. నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని దిగులు పడిపోయినా. నువ్వు ఇంటి నుంచి వచ్చేసినాక నా కంటి మీద కునుకులేదురా అయ్యా. మీ అమ్మైతే తిండి మానేసి మంచం పట్టేసేసినది.
1: ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది నాన్న?
2: నాకే ఉందినే. నేను నీకోసం ఆ సినిమా స్టూడియోల కాడ ఎతికి ఎతికి ఎతికి ఎతికి తీసుకొచ్చేసినది. ఆఖరికి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఆ పాండీ బజార్లో ఎతకండి, మీ అబ్బాయి అక్కడ కనిపించవచ్చు అన్నారు. వాళ్ళు అన్నట్టుగానే ఇక్కడ కనిపించేసినావురా.
1: నేను కనిపించాను కదా, ఇంక బెంగపడకండి.
2: రాంబాబు, ఇక బయలుదేరరాయ్యా, ఇంటికి వెళ్ళిపోదాం.
1: ఎక్కడికి? నేను రాను.
2: మీ అమ్మ నీ కోసం దిగులెట్టుకుని మంచం పట్టేసినదిరా. నిద్రలో కూడా నీ పేరే కలవరెత్తంది. అందుకే నీకోసం పేపర్లో కూడా వేయించానయ్యా. చూడనేదా?
1: అన్న నేను చూడలేదులే. ఇదిగో ఇంతకు ముందే ఏం చెప్పారు నాకు.
2: అట్టాగా. నమస్కారం.
0: నమస్కారం. నేను వెంటనే ఇంటికి వెళ్ళమని కూడా చెప్పానండి.
1: నాన్న, నేను ముందే చెప్పాను మద్రాసు వచ్చేటప్పుడే.
2: ఏమన్నారు అయ్యా?
1: నేను సినిమాలో వేషం వేయకుండా చచ్చినా ఇంటికి తిరిగి రారని ఖచ్చితంగా చెప్పేశాను.
2: ఒరే ఒరే ఒరే, నిన్ను 9 మాసాలు మోసి కంటికి రెప్పలాగా చూసుకున్న కన్నతల్లి మా

0: పెడితే పంతం బట్టి ఇంటికి రానంటావేంద్ర అయ్యా?
1: ఇంటికి వస్తాను నాన్న, కాకపోతే ఒక్క షరతు.
0: ఏందది?
1: నువ్వు సినిమా తీయడానికి డబ్బు పెట్టుబడి పెట్టు, నువ్వే ప్రొడ్యూసర్వి.
0: ఏటి నానే?
1: ఇదిగో ఈయనే టెంపోరావు గారు, సినిమా రంగంలో 20 సంవత్సరాల అనుభవం ఉంది ఈయనకి. నా చేత హీరో వేషం వేయించి సినిమా తీస్తానంటున్నారు.
0: బావో, మా వాడి చేత హీరో వేషం కట్టిస్తావా?
2: అవునండి.
0: ఏటి నువ్వు కానీ సినిమా కానీ తీసేస్తావేటి?
2: నేను కాదు, కవి గారు కథా మాటలు రాశాక నా దర్శకత్వంలో సినిమా తీస్తాను. దివ్యంగా, దిగ్విజయంగా 100 రోజులు ఆడేలా తీస్తాను. 100 డేస్ ఫంక్షన్ జరిపిస్తాను.
0: బావో, అసలు మా వాడు సినిమాకి పనికొస్తాడంటావా?
2: పనికొస్తాడంటారేమండి, పనికొస్తాడు, పైకొస్తాడు. మీ వాడి అభిరుచిని అభినందించి అతని ఉత్సాహానికి మీరు ప్రోత్సాహం ఇవ్వండి. వెండి తెరకు వెలుగవుతాడు, ఆంధ్రులకు ఆల్రౌండ్ యాక్టర్ అవుతాడండి.
0: హాయ్ బావో, హాయ్ బావో, హాయ్ బావో, అతగైతే సినిమా తీద్దాం పదండి. ఏటయ్యా టెంపో బావో, అటు మా అబ్బాయిని కట్టుకుపోదామని నేనొస్తే సినిమా కబుర్లు చెప్పి నన్ను ఇక్కడ కట్టి పడేసినావు కదా. ఆడ మా ఆడది కొడుకుతో పాటు మొగుడు కూడా పోయాడని అది కాస్త పోదు కదా.
2: ఏమిటండి?
0: ఏటయ్యా, ఏటి మనం మద్రాసు వచ్చి ఎంతకాలం అయింది?
2: 6 నెలలు అయిందండి.
0: ఏడు ఆఫీస్ పెట్టి ఎంతకాలం అయింది?
2: అది 6 నెలలు అయిందండి. మీరు తొందరపడకూడదండి.
0: తొందరపడద్దు అంటావు ఏందయ్యా? ఇత్తనాలు చల్లి రతనాలు ఏరుకోవటమే అని చెప్పి ఈ సినిమా ఊబిలోకి దింపేసినావే, ఇంకా మనం సినిమా తీసేది ఎప్పుడయ్యా?
2: నిదానం ప్రధానం అన్నారు పెద్దలు. మరి కథ ఎన్నికల్లోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. కథ నిర్ణయం మీదే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. మరి
0: కథ నిర్ణయం చేయటానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టుద్దయ్యా బావో?
2: గో అప్పలయ్య గారు, మీ అబ్బాయి ఏమో సాంఘికం అంటున్నాడు, మరి మీరేమో పౌరాణికం అంటున్నారు. ముందు మీ ఇద్దరు అసలు ఏకాభిప్రాయానికి రండి.
0: ఆడిది ఏందయ్యా పళ్ళోడని పశువుడో? డబ్బులు పెట్టేది నేను, సినిమా తీసేది నేను, ప్రొడ్యూసర్ని నేను, నాయట ప్రకారం సినిమా తీయాలా.
2: కవి గారు వచ్చాక ఒకరు సాంఘికం ఒకరు పౌరాణికం అని వాదన పడకూడదు. మరి మీ ఇద్దరూ ఒకే కథని ఓకే చేయాలి.
0: అట్టాగనా? అట్టాగైతే ఓకే మాట చెబుతాంలే.
2: ఓకే.
0: ఏంద్రా రాంబాబు, ఇప్పుడు దాకా యాడికి వెళ్ళిపోచ్చేసినావురా?
1: అలా పాండీ బజార్కి పోయానులే, అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన కనిపించాడు. అతను అడిగితే మన సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేస్తా అన్నాడు.
2: మంచిదే, కవి గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఈరోజు కథ ఫైనలైజ్ చేసేద్దాం.
1: అయితే డిస్ట్రిబ్యూటర్ని కూడా పిలిచేద్దాం.
2: వద్దు, ముందు కథ మనకి నచ్చిన తర్వాత అతన్ని పిలవచ్చు, కథను వినిపించవచ్చు. నమస్కారం కవి గారు, రండి రండి.
3: నమస్కారం.
2: కూర్చోండి. వీరే మన నిర్మాత అప్పలయ్య గారు.
0: నమస్కారం బాబు.
3: నమస్కారం. నమస్కారం
2: కవి గారు. వీరు మన అప్పలయ్య గారి పుత్రులు. మన సినిమాలో హీరో వేషం వీరే వేస్తున్నారు.
1: నమస్కారం అండి.
3: నమస్కారం బాబునా. నమస్కారం.
2: వీరు కొన్ని సినిమాల కథలు, చాలా సినిమాలకి డైలాగ్స్ రాశారు. వీరు రాసిన కొన్ని కొన్ని సినిమాలు శత దినోత్సవాలు, రజసోత్సవాలు కూడా చేసుకున్నాయి.
0: బావా, మీ దగ్గర కొత్త కథలు ఏమైనా ఉన్నాయా బావా?
3: ఉన్నాయండి, ఉన్నాయి.
0: ఉంటే ఒక తొందరగా చెప్పండి,
3: కదిలితే తంటాను.
0: అయ్య బాబు, అయ్య బాబు, నేనేటి చేసినానయ్యా నన్ను తంతానంటావు?
3: మిమ్మల్ని కాదులేండి, నే రాసిన సినిమా కథ పేరు తమకు మనవి చేశారు. కళ్ళల్లో కారం, నోట్లో దుమ్ము.
1: ఎవరి కళ్ళల్లో కారం, ఎవరి నోట్లో దుమ్ము?
2: చూసేవాళ్ళ కళ్ళల్లో, నోళ్ళల్లో.
1: ఇంకా కొన్ని మంచి పేర్లు చెప్పండి సార్.
2: ఓ కవి గారు, మీ దగ్గరున్న మీకు నచ్చిన కథ, జనం మెచ్చుకునే కథ ఒకటి చెప్పండి.
3: అయితే శ్రద్ధగా వినండి. మహాకవి కాళిదాసు విరచితమైన అద్భుతమైన అమోఘమైన కథ అభిజ్ఞాన శాకుంతలం.
1: అది పౌరాణికం కదండి.
3: కరుకరే టాప్ ఆర్టిస్టులు, భారీ సెట్టింగులు, ఆనాటి సుందరమైన సువిశాలమైన రాజప్రాసాదాలు, ఆనాటి రాజులు ధరించే రాజముకుటాలు, ఆభరణాలు, అంగరకాలు, అన్నిటినీ కన్నుల పండుగగా నాట్యశాలల్లో నర్తకి మణుల చేత నాట్యాలను వీణుల విందుగా సంగీతాన్ని పంచరంగుల్లో చిత్రీకరిస్తే కలక్షన్లు కనకవర్షం కురుస్తాయి కదండి.
0: కలక్షన్లు కనకవర్షంగా కురుతాయా?

0: బావో, ఇంతకు దీన్ని సినిమాగా తీయాలంటే ఎంత ఖర్చు అయితే?
1: ఎంతవుతుంది? అంతా కొత్త వాళ్లే కనుక ఓ 30-40 లక్షలు అవ్వచ్చు.
0: అంత పాతాడుతో అయితే
1: 30 లక్షలు ఒక్క హీరోకే కావాలి.
0: వామ్మో, అదేందయ్యా, నా కాడ ఉండిందే 3 లక్షలే. అందులో ఆఫీస్ అని అదే అని ఇదని లక్షన్నర అయిపోయా, ఇంకేం పెట్టి సినిమా తెస్తామయ్యా?
1: ఏంటి 150,000? ఆయన దిగి చూద్దాం, ఎవరో ఒకరు రాకపోతారా జిల్లాల వారిగా కొనడానికి.
0: ఏం పెట్టి దిగమంటారయ్యా? దిగిన కాడికి చాలు, పోతే పోయింది 150,000. ఒరే రాంబాబు, పొలాలు అమ్ముకొని వచ్చినా ఆ మిగిలిన 150,000కి చేపల చెరువులు వేసుకొని బతుకుదాము. వెళ్దాం పారా. ఇదిగో నీకు దండం బాబు, ఇల్లొత్తాం. కథలు వేంద్రం ముద్దెదవా.
2: మదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ.
0: ఏందిరా అయ్యా, ఏమైనాదిరయ్యా?
2: అమ్మ చచ్చిపోయింది నాన్న.
0: ఓరు నాయన, ఒరే రాంబాబా.
1: సారీ అప్పలయ్య గారు.
0: రాంబాబా.
1: అప్పలయ్య గారు.
0: ఒరే రాంబాబా.
1: మిమ్మల్ని రైలు ఎక్కిస్తాం.
0: ఒరే రాంబాబా.
1: పదండి పదండి. కవి గారు, వీళ్ళని సాగనిపి వద్దాం, రండి.
3: పదండి పదండి.
4: మీరు ఇంతవరకు కార్యక్రమంలో భాగంగా కథ అడ్డం తిరిగింది అనే లఘునాటిక విన్నారు. ఆఖరిగా ఒక మధుర గీతాన్ని విందాం. మూగ మనసులు చిత్రం నుంచి, గానం ఘంటసాల మరియు పిసుశీల, సంగీతం కెవి మహాదేవన్.

మీరింతవరకు కార్యక్రమంలో భాగంగా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను మధుర గీతాన్ని విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.